యుగమైలో విపరిశిన జాగీరై రామైలో. ఏ విపరిశిన జాగీర్ ఖానో ఘరే దేఖి.